వాసుదే మనం కమలం కస్తూరి వాసం మేని ఎంగుం వీసుదే నీర్ సెంద్ర పాదై எல்லாம் மேகம்